తంసం రత్నాకల్పో జనంగం పరస్మృగవరాభీతిస్తం ప్రసన్నం పదమాసీనం సమంతా స్తుతమవరగణేర వ్యాగకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వవన్యం నిఖిలవయహరం పంచవక్త్రం త్రినేత్రం దేవీ ప్రపన్నా రతిహరే ప్రసీద ప్రసీద మాతర జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీరే విచరాచరస్య.